0: మంచుకు బచ్చలకే వంచలవ్ బని ద మేరో సాథీ
1: మంచుకు లే చోరా చోరీ వంచ
2: నాని అండ్ బాబు.